ప్రతిజాలనమిది ప్రతి సప్రదే కళ్యాణి వేడపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.

ృతపాలినీసిం తత్పూర్వల్గు సుది నే కృపయా ప్రభూనా యట్టాసి శక్తి నవకై నవరాత్రి కాళే శ్రీకృష్ణ మారి.

శ్రీశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీకి నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళౌ శాంతరాకాశ విప్రాక్త కామమీనాయ సాక్షిణీ సప్త కళ్యాణ నిష్ఠాయై కృష్ణ మార్గే సుమంగళ.